సగణ జగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ సగణ తగణ పగణ గగణ భగణ జగణ రగణ సగణ జగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ సగణ తగణ